సంగీత రసికులందరికీ శుభోదయం నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు ఈ ఉదయపు వేళ శనివారం నాడు మళ్ళీ వచ్చింది ప్రతి ఉదయం లాగా మన తొలి రాగాలు విశేషంగా తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం 94.6 98.2 మెగాహెర్ట్జ్ మీద అలవాటు ప్రకారంగా ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద ప్రసారం అవుతున్నది మన కార్యక్రమం తొలి రాగాలు Yes, indeed, Manatoli Ragalu ane Telugu karyakramam meeru vintunnaru. Visheshanga Shanivaram Nadu Live for you pratyaksha prasaram mana udaipu vela karyakramam. Lechi unnaru ee chali kalamlo inka chali ga untundi kada. So kashtanga undi levadaniki kani mana karyakramam vindaniki meeru siddhanga unnaru kada. So wake up, get up. Mana udaipu vela karyakramam visheshanga mee kosam prasaram avutunnadi. Especially for our music lovers. Mana telugu bhasha priyulaku. Mana sangeetam priyulaku. Wake up, levandi. And enjoy mana karyakramam. Alavatu prakaranga swami variki mottamodati patankitam chestunnanu. Ee udaipu vela ite padandi. Shrotala ramana udaipu vela karyakramam modalu pedutunnam.

0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: ఎనిమిది గంటలు దాటి 9 నిమిషాలైంది. గోవింద గోవింద పలుకుతూ పాడుతూ పులకిస్తూ మాకు ఎంతో అద్భుతమైన భావాలు అనిపిస్తుంది మాకు. గోవింద అని నామం పాడుతూ పలుకుతూ కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం. ఇట్స్ టైమ్ ఫర్ మన ఉదయపు వేళ కార్యక్రమం. మన తొలి రాగాలు, విశేషంగా టాలీవుడ్ నుంచి మాధురమైన సినీ పాటలతో మన కార్యక్రమం కొనసాగిస్తూ. సో స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ వితౌట్ ఫర్గెటింగ్ 94.6, 98.2 మెగాహెర్ట్స్ మీద. మీ మెసేజెస్ ఆన్ 5768 9 0 7 6 7 8 8 9 0 7, వేచి ఉంటాను మీ మెసేజెస్ కోసం. స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్ విత్ యువర్ జే వందనా.

Samayama for you from Hi Nana. It's such a beautiful movie. ఉదయపు వేళ 8 గంటలు దాటి 15 నిమిషాలైంది. 17 నిమిషాల సమయంగా సమయమాతో మన కార్యక్రమం కొనసాగిస్తూ 9 గంటల దాకా వింటూ ఆనందించండి ఉదయపు వేళ విద్యోజీ వందనా.

పడిపోతున్నా నీ మాయలో I'm falling in your magic. Dedicating this beautiful song to all the lovers out there. Enjoy this beautiful track. మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో మంచి మంచి పాటలతో మీకోసం మీ ఆనందం కోసం ప్రసారం అవుతున్నది.

ఎనిమిది గంటలు దాటి 28 నిమిషాలైంది. దాదాపు అరగంట సేపు అయిపోయింది మన కార్యక్రమం ప్రసారం చేయడం. ఇంకా మిగిలినది అరగంట సేపు ఊసిపోదు ఫర్ యూ. జీవితం చిన్నది కదా, ప్రతి క్షణాన్ని చిరునవ్వుతో ఆస్వాదించాలి. లైఫ్ ఈజ్ షోర్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ విత్ ఎ స్మైల్. Keep smiling, keep spreading positivity around you and be positive. Spread the happiness everywhere and you'll get it definitely. సరళమైన జీవితం, స్వచ్ఛమైన మనస్సు, ప్రశాంతమైన హృదయం. A simple life, a pure mind and a peaceful heart. జీవితం ఎలా ఉన్నా చిరునవ్వుతో స్వీకరించడమే అందం కదా. సో వాట్ ఎవర్ లైఫ్ బ్రింగ్స్, దేర్ ఈస్ బ్యూటీ ఇన్ అక్సెప్టింగ్ ఇట్ విత్ ఎ స్మైల్.

Dedicating this beautiful song to all the Kalastri family of Blandish Yasni Flak, especially to Vikram Kamini, Harshali, and Yana. And special thought to Tata Kulul Apadu of Olivia, who left you 1 year back. So remembering him in this time. So. మనోదైపు వేళ కార్యక్రమం కొనసాగిస్తూ శ్రోతలరా 9 గంటల దాకా వింటూ ఆనందించండి.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు

ఎవరెవరు తమ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు సో ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ రాను ముంబైకి రాను 8 గంటలు దాటి 44 నిమిషాలైంది స్టే ట్యూన్ విత్ వందన

ఎనిమిది గంటలు దాటి 48 నిమిషాలైంది. Dedicating this beautiful song specially to Sirisha Bangaru of Trois Boutiques.

ఎనిమిది గంటలు దాటి 52 నిమిషాలు అయింది. ఇంకా కొన్ని నిమిషాలు మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. కొనసాగిస్తూ గెటింగ్ సమ్ వైబ్స్ ఫర్ యూ ఈ ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం.

సంగీత ప్రియులార సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి 9 గంటలకు వస్తుంది. మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. It's time to say bye-bye. మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం పూర్తి అవుతున్నది చివరి పాటతో. So have a wonderful weekend ahead. Be careful, stay tuned, and enjoy life as it is. Stay humble, keep smiling, and dedicating this last song to all my ladies out there. So stay humble.

that positivity around and love you all. ఇంతటితో మన ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని అవి నైస్ వీకెండ్ టేక్ కేర్ బై బై నమస్కారం.